మళ్ళీ వేవలా బుర్ని అదో లేదు అదో నాలుగారం చారి నీ మన్య కొను వాదా బుర్బుర్ కురు.